సా సరిగా సరిగా సరిగా సా హడే హడే కిన్నరి జోడి తాళా కంజరి మైసూర్ దసరా.